తను నెక్కేసా ప్రియసల్లా అఖిలు బల్కో సునాతస్తి కితార్ దోచ దోచ.